హలో హలో 1 2 3 4 మైక్రోటో సారీ హలో 1 2 3 4 మైక్రోఫోన్ టెస్టింగ్ ఫర్ టుడేస్ ట్రాన్స్మిషన్ అండ్ టెస్టింగ్ ఓకే మైక్ ఓకే సో దెన్ ప్లీజ్.